ప్రసాదించి తిరింగోవు కురువె గొంగులు గమ్మటు సగలు దక్కే చుకవు కింద కూడా నిజగల కుస్తి వెకో నయంగ తెచ్చిపో కాసైజా వచ్చిన పురుషుడి వైపు కేసు